0: All right, everybody, happy Lord's Day. Good morning, good afternoon, and good evening to all of you igniters, regardless of wherever you are around the world. Hey, we're blessed that each one of you has stayed connected here to Ignite Radio. And good to have each one of you here with us. And boy, oh boy, I tell you, igniters, we got ourselves a good loaded programming for here on Ignite Radio. Get excited, igniters. That's all I'm going to be able to tell you because loaded. Our good friend Brother Jack, we're going to kick it off with him first, and then after that, Igniters will head over to the Americas here, where we have Brother Norman Newton saying goodbye to the New England area. This is going to be his last Bible study with us here on Ignite Radio as he is moving from from New England back to his original home congregation. So we got his last one for that one. We'll have a deep Bible class with our good friend Brother Paul Cockwell from Birmingham, and amen to that. We got the Bible sermon with Brother Denver Simmons. This is going to be part two of his mini series that he's got going on here, Igniters. And then we'll follow it up with the Lifeline Bible study with none other than our good friend Brother Tom. That will take us all the way up towards the morning time frame, where we'll be back in the studio here getting ready for our Lord's Day programming here on Ignite Radio. So let's get ready to rock and roll here on Ignite Radio. And first stop, Igniters, is going to be our good friend Brother Jack Williams, all the way from South Hyderabad, Igniters, South Hyderabad in India. This is going to be in a mixed language of English and in Telugu, Igniters, and from there the rest of them will be from in English, but this one is specifically for our brethren over in India. So happy Lord's Day, and let's get ready to rock and roll and get things rocking and going. Brother Jack, mic's yours. Please go right on ahead. Welcome to the Bible sermon with our good friend Brother Jack Williams, all the way out from our Hyderabad studio location in Hyderabad, India. Brother Jack, Wandanamalu, happy Lord's Day goes to you. We're set and ready. Please go right on ahead.
1: Good morning, good afternoon, good evening, my dear Ignatius, my dear brothers and sisters. Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. This is Jack Williams reporting from Southside Hyderabad Church of Christ, Ignite Radio, India. First of all, I would like to welcome you all for this Lord's Day program, and we thank you so much for your love, and thank you so much for your support. May God bless each one of you. So, my dear Ignatius, my dear brothers and sisters, we, as a brothers and sisters in Christ, we need to help one another. You know, so togetherness makes, you know, the church stronger. So that's what in the congregations we need to find the persons who are in weak, either spiritually or physically. We need to find out them, and we need to encourage them, we need to develop them. So my dear Ignatius, my dear brothers and sisters, so togetherness will increase us, will develop us equally. So that's why if you see my dear Ignatius, at the end of Thessalonica, Paul has written, and we urge you, beloved, to admonish the idlers, encourage the faint-hearted, help the weak, and be patient with all of them. What would it look like if the church actually lived out what the Spirit instructs us here? So my dear Ignatius, my dear brothers and sisters, the first thing we are called to do is admonish the idlers. So the word translated admonish has the sense of using your words to try to turn someone else away from something that is wrong and lay on their heart what is good. So it is a form of correction to admonish someone involves naming something wrong in order to point them towards something good. But so, my dear ignitus, my dear brothers and sisters, we need to encourage one another. We need to encourage one another. So, my dear ignitus, my dear brothers and sisters, we appeal to you, brothers and sisters, to respect those who labor among you and have charge of you in the Lord and admonish you. Esteem them very highly in love because of their work. So my dear brothers, my dear brothers and sisters, be at peace among yourselves. So, and we urge you, beloved, to admonish the idlers, encourage the faint-hearted, help the weak, be patient with all of them. So, my dear Ignatius, my dear brothers and sisters, so in this lesson, we are going to learn more about the togetherness. కాబట్టి ఇగ్నటేడియస్ శ్రోతలారా, దేవుని బిడ్డలారా, చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో వందనములు తెలియజేస్తున్నాము. ఈ వారం మనం నేర్చుకునే అంశం క్రీస్తులో ఎదుగుట. క్రీస్తులో మనము ఎదుగుట. కాబట్టి క్రైస్తవులమైన మనము, క్రీస్తు బిడ్డలమైన మనము, క్రీస్తు సహోదరి సహోదరులమైన మనము దేవునిలో మనము ఎలాగ ఎదగాలి? దేవుని యందు భయభక్తులు కలిగి మనము ఒకరినికొకరిని సహకరించుకుంటూ, ఒకరిని ఒకరము మనము పురికొలుపుకుంటూ మనం ఎలాగ ఎదగాలి అనే విషయాన్ని మనము నేర్చుకోబోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా మీ హృదయాలను తెరిచి ఈ యొక్క వాక్యాన్ని అంగీకరించండి. Sir, my dear ignitus, my dear brothers and sisters, let's jump into the lesson.
2: ప్రియమైన ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, దేవుని బిడ్డలారా, మరొకసారి ఇగ్నైట్ రేడియో బ్రాడ్కాస్ట్ ప్రోగ్రామ్కి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో వందనములు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఆదివారం దినమున దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోవటానికి దేవుడు మనకిచ్చిన సమయాన్ని కొరకై తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తు ద్వారా మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించు వారమై ఉన్నాం. ఎందుకనగా తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తుని మన ఈ లోకంలోకి పంపి మన పాపముల నిమిత్తము ఆయన శిల్వ మరణం పొంది తనను తాను అప్పగించుకొని మన యొక్క పాపములను తుడిచివేసి మనలను ఆ యొక్క రక్తంలో కడిగి మన యొక్క పాపములను ఆ యొక్క రక్తంలో కడిగి వేసి మనకు నిత్య జీవమును అనుగ్రహించడానికి ఆయన మరణించున్నాడు. కాబట్టి ఈ యొక్క ఆదివార దినమున మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జననముని, మరణముని, పునరుద్ధాన్ని జ్ఞాపకం చేసుకునే వారంగా మనము ఉన్నాము. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రేమైన ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, ఈరోజు మనము నేర్చుకోవాల్సిన అంశం ఏమిటంటే ఐక్యత. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని సెలవిచ్చిన ప్రకారంగా మనము క్రైస్తవ జీవితంలో క్రైస్తవులమి అని చెప్పుకుంటున్న మనము క్రీస్తుకు లోబడి క్రీస్తు యొక్క మాటలను మనం గైకొని మనము విధేయత కలిగి విశ్వాసం కలిగి ఆయన యొక్క మాటలను అనుసరించు బిడ్డలంగా మనము ఉండాలి. ఆయన యొక్క కుమారులుగా, కుమార్తెలుగా మనము ఉండాలి. అందుకే ప్రేమైన సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు అందుకే మనకు సెలవిస్తున్నారు. కాబట్టి మనము ఈ యొక్క ఐక్యత అనేది ఎంత అవసరమో మనము నేర్చుకుందాం. కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఈ లోకంలో, ఈ ఫిజికల్ వరల్డ్లో మనం కూడా ఐక్యత లేకపోతే మనకి కొన్ని నష్టపోతాం. మనము కుటుంబంగా కానీ, స్నేహితులుగా కానీ, లేకపోతే కొన్ని విషయాలు మనం ఐక్యత కలిగి ఉంటే కొన్ని సాధించే వారంగా ఉన్నాము. ఐక్యత లేకపోయినట్లయితే వాటిని మనము కోల్పోయే వారంగా మనము ఉన్నాము. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, అందుకే ఐక్యత కలిగి ఉండటం అనేది ఒక గొప్ప వరం. ఆ యొక్క వరాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘం ద్వారా మనకి అనుగ్రహించి ఉన్నారు. సంఘము ద్వారా మనకి అనుగ్రహించున్నారు. అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు పేతురుతో అంటారు కదా, పేతురు ఈ బండ మీద నా సంగమును కట్టుదు, పాతాళలోక ద్వారంలో దాని ఎదుట నిలువ నేరవని. కాబట్టి మనము ఆ యొక్క పునాది మీద, ఆ యొక్క సత్య సంఘము అనే పునాది మీద మన యొక్క సంఘాన్ని కట్టినట్టయితే దేవుడు మనలను, మన యొక్క కుటుంబాలను ఆశ్రయించు వారుగా ఉన్నారు. అలాగే మనము ఆయన యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారంగా మనము ఉన్నాము. సో మాడీ రిగ్నేటర్స్, మాడీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో దాట్స్ వాట్ యునో, ఇఫ్ యునో యూనిటీ ఈస్ వెరీ ఎసెన్షియల్ అండ్ దట్ హాస్ గివెన్ టు అస్ ఫ్రమ్ ఫాదర్ త్రూ సన్ బై ద చర్చ్. సో దాట్స్ వై The true church is the main foundation in our life, right? If you want to get into his kingdom, we want to stay here in his true church, and we need to abide by his words and commandments. So my dear Ignatius, my dear brothers and sisters, so we want to learn a few more points from this lesson, and how the unity is essential, you know. So unity is to help our Christian brothers and sisters understand that true biblical unity is achieved through diversity, humility, and act of service. So what are these three things? Diversity, humility, and active service. So my dear Ignatius, my dear brothers and sisters, I once again welcome you all for this Ignite Radio broadcast, and we are grateful you have tuned in to study God's word with us today. So as I have discussed, our lesson is titled Essential of Unity. So unity is not just a good idea, it is డిజైన్ ఫర్ హిస్ చర్చ్. కాబట్టి ప్రియమైన ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, దేవుని బిడ్డలారా, ఐక్యత, మనకి ఐక్యత యొక్క అవసరత మనము అనే అంశం మీద మనము ఈ రోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుందాము. కాబట్టి ఐక్యత అనేది ఒక మంచి ఉపాయం కాదు, కానివ్వండి, అది దేవుని యొక్క ప్రణాళికలో ఆయన యొక్క సంఘాన్ని రూపుదిద్దే ప్రణాళికగా దేవుని దృష్టిలో ఉంది. కాబట్టి ఇది అనేది గొప్ప భాగ్యంగా మనము భావించాలి. కాబట్టి మనము ఈ యొక్క సో మాడీ మేటర్స్, మాడీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో లెట్స్ రీడ్ ది స్క్రిప్చర్ రీడింగ్ ఆఫ్ దిస్ వీక్. సో ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 12 వర్స్ 1-31. So I am reading from NIV version Bible. So please open up your Bibles and read with me accordingly. Now about the gifts of spirits, brothers and sisters, I do not want you to be uninformed. You know that when you were pagans, somehow or others were influenced and led astray to mute idols. Therefore, I want you to know that no one who is speaking by the Spirit of God says, Jesus be cursed, and no one can say Jesus is Lord except by the Holy Spirit. There are different kinds of gifts, but the same Spirit distributes them. There are different kinds of services, but the same Lord. There are different kinds of working, but all of them and in everyone it is the same God at work. Now, to each one of the manifestation of the Spirit is given for common good. To one, there is given through the Spirit a message of wisdom, to another, message of knowledge by means of the same Spirit, to another, faith by the same Spirit, to another, gifts of healing by that one Spirit, to another, miraculous powers, to another, prophecy, to another, distinguish between spirits, to another, speaking in different kinds of tongues, and to still another, the interpretation of tongues. All these are the work of one and the same Spirit, and he distributes them to each one just as he determines. Just as a body, though one, has many parts, but all its many parts form one body, so it is with Christ. For we were all baptized by one Spirit so as to form one body, whether Jews or Gentiles, slave or free, and we are all given the one spirit to drink. Even so, the body is not made up of one part, but of many. Now, if the foot should say, because I am not hand, I do not belong to the body, it would not for that reason stop being part of the body. And if the ear should say, because I am not eye, I do not belong to the body, it would not for the reason stop being part of the body. If the whole body were an eye, where would the sense of hearing be? If the whole body were an ear, where would the sense of smell be? But in fact, God has placed the parts in the body, even one body, every one of them, just as he wanted them to be. If they were all one part, where would the body be? As it is, there are many parts, but one body. The eye cannot say to the hand, I do not need you, and the head cannot say to feet, I don't need you. On the contrary, those parts of the body that seem to be weaker are indispensable, and the parts that we think are less honorable we treat with a special honor, and the parts that are unpresentable are treated with special modesty, while our presentable parts need no special treatment. But God has put the body together, giving greater honor to the parts that lacked it, so that there should be no division in the body, but that its parts should have equal concern for each other. If one part suffers, every part suffers with it. If one part is honored, every part rejoices with it. Now, you are the body of Christ, and each one of you is part of it. And God has placed in the church, first of all, apostles, second prophets, third teachers, then miracles, then gifts of healing, of helping, of guidance, and of different kinds of tongues. Are all apostles? Are all prophets? Are all teachers? Do all work miracles? Do all have the gifts of healing? Do all speak in tongues? Do all interpret? Now, eagerly desire the greater gifts, and yet I will show you the most excellent way. So, my dear brothers, my dear brothers and sisters, here Paul describes how and why God gives spiritual gifts to Christians. He seems to continue answering issues raised in the previous letter from Corinthians in chapter 7. From the context, believers in Corinth seem to have been asking why some Christians were given spiritual gifts while others seemed not to be spiritual ones. So it's possible that some in Corinth had been demonstrating obvious supernatural power through speaking in tongues, for instance, while others lacked this ability. So that's what Paul's teaching on spiritual gifts in this chapter shows, how off base this thinking is. He begins by saying he doesn't want them to be uninformed. So every Christian is spiritual, or one of the spiritual ones, because every Christian has the Holy Spirit. Only those with Holy Spirit can truthfully and sincerely say Jesus is the Lord, and every believer can say that. So spiritual gifts like act of service and other godly activities come in wide variety. So what they have in common is that each one comes from the same Holy Spirit. Each one is given to be used in service to the same Lord Jesus. And each one is possible only through the power of the same God the Father. In other words, these spiritual gifts are not about the people who use them. They are ultimately about God and His purpose. So in addition to that, Spiritual gifts are given to every Christian, and they are given for the purpose of serving other Christians. They are given for the common good and not to bring status and respect to one believer and not another. So a spiritual gift is supernatural ability to serve the church in a way that someone could not do in the mere human strength. So that's what Paul begins by listening nine of them, emphasizing that one is given to one believer while the other is given to a different person. So nobody receives every single gift, but everyone receives at least one of them. So these first nine gifts are often called the sign gifts or confirmation gifts. So if you see, many people believe these gifts were commonly given by the Spirit during the time of the apostles and before the New Testament was established. So their purpose was to confirm that God's power was behind the message of gospel. And other people or other some people, they think, you know, these gifts to continue to be given to Christians by the Spirit in large numbers even today. So that's what these gifts include: the word of wisdom and word of knowledge, along with faith, healing, miracles, prophecy, discerning between spirits, speaking in tongues, and the interpretation of tongues. So these gifts were likely on display in Corinth. Paul emphasized that the Spirit decides who to give each gift to. This means the gifts are not earned or acquired by the effort of those who receive them. That means, of course, that having one spiritual gift or another should not cause anyone to be thought of as more spiritual or important than another. Instead, Paul urged the Corinthians to think of their church and the worldwide church in general as a kind of body. A human body is not just one thing or one organism, but it is made up of many different parts, all with different functions. In the same way, the church is made up of many believers, all connected by the Holy Spirit in them, and it is just one thing, Christ's body on earth. So my dear Ignatius, my dear brothers and sisters, it would be ridiculous for body parts to declare they were quitting the body because they can't be another part. So it would be equally silly for anybody part to say it does not need the other parts. Christians too should discover how essential their role in Christ's body really is, as well as learning to the value how needed every other function is. Even those parts thought of as less honorable are given special care and honor because we instinctively know how important they are. The same ought to apply to how Christians treat each other as we use and encourage the spiritual gifts. So my dear Ignatius, my dear brothers and sisters, that's what Paul concludes, though, by saying that at least in Corinth, the first, second, and third most essential gifted position were apostle, prophet, and teacher. This seems to suggest that those are the roles most impactful, or at least the most potent, in fulfilling the church's role. As Paul has stated in this chapter, however, those gifts cannot be effective unless the other members of the body are being honored and being active. That's what Paul ends this section with, an intent to show a more excellent way. This leads into one of the most famous passages in all scripture, a deception of Christian love as God intended it to be. So my dear Ignatius, my dear brothers and sisters, so here we see the essential of body and essential of church and the body parts and the head we see here. So, when the church is united, the world believes. So, unity is the one of the greatest blessings of church. Unity is not uniformity. We are not all the same. Unity is spiritual harmony, not organizational sameness. Biblical unity does not happen accidentally. It is accomplished. So that's why unity is accomplished in the church by three essentials. They are diversity, unity through diversity, unity through humility, unity through active services. So my dear ignitas, my dear brothers and sisters, let's read the same in Telugu. కాబట్టి ప్రియమైన ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, దేవుని బిడ్డలారా, మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తున వారి అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు వాక్య పఠనం చదువుకుందాం. కొరింథీయుల రాసిన మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 12:1-2. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీరు అన్ని దినలో ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఏడుపడినా అటు నడిపింపబడదని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువుని చెప్పలేడనియు నేను మీకు తెలియజేస్తున్నాను. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు, కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏలైనగా ఒకరికి ఆత్మమూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకరికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞాన వాక్యమును, మరి ఒకరికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకరికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరములను, మరి ఒకరికి ఆత్మల వివేచనయు, మరి ఒకరికి నానావిధ భాషలను, మరి ఒకరికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఆయనను వీటన్నిటిని ఆ ఆత్మ యొక్కడి తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచిచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనం అందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ ఎందే బాప్తిస్మ పొందితమని, మనం అందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతే శరీరం ఒక్కటే అవయముగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది. నేను చేయి కాను గనక శరీరంలోని దాన్ని కానును, కానని పాదం చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను కాను కనుక శరీరంలోని దానిని కానని చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. శరీరం అంతయు కన్ను అయితే వినుట ఎక్కడ? అంతయు వినుట అయితే వాసన చుచ్చుట ఎక్కడ? అయితే దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచును. అవన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడ? అవయవములు అనేకులమైనను శరీరం ఒక్కటే. కనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పచాలదు, తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పచాలదు. అంతేకాదు శరీరం యొక్క అవయములలో ఏవి మరి బలహీనముగా కనబడును అవి మరి అవశ్యములే. శరీరములో ఏ అవయములు ఘనత లేనివని తలంతము ఆ అవయములను మరి ఎక్కువగా కనపరుచున్నాము. సుందరములు కానీ మన అవయములకు ఎక్కువైన సౌందర్యం కలుగును, సుందరములైన మన అవయములను ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. అయితే శరీరంలో వివాదము లేక అవయములు ఒకదానికి ఒకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగు చేసి శరీరమును అమర్చి ఉన్నాడు. కాగా ఒక అవయము శ్రమపడినప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయము ఘనత పొందినప్పుడు అవయములన్నీ దానితో కూడా సంతోషించును. అటువలె మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. మరియు దేవుడి సంఘములో మొదటి కొందరని అపోస్తలుగాను, పిమ్మట కొందరని ప్రవక్తులుగాను, పిమ్మట కొందరని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారుగాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములుగాను, కృపావరములు గలవారుగాను, కొందరిని ఉపకారం చేయువారుగాను, కొందరిని ప్రవర్తనలు చేయువారుగాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారుగాను నియమించను. అందరూ అపోస్తులుల, అందరూ ప్రవక్తుల, అందరూ బోధకుల, అందరూ అద్భుతములు చేయువార, అందరూ స్వస్థత కృపావరములు గలవారా, అందరూ భాషలతో మాట్లాడుచున్నారా, అందరూ ఆ భాషలు అర్థం చెప్పుచున్నారా? కృపావరములు శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక సర్వోత్తమైన మార్గమును మీకు చూపుచున్నాను. కాబట్టి ప్రియమైన సంఘమాధ్యమాన్ని బిడ్డలారా, అక్కడ మనం చూసుకున్నట్లయితే అపోస్తలైన పౌలు గారు ఈ యొక్క కొరింథీ సంఘానికి చెబుతూ ఎలాగూ శరీరమై ఏకమై ఉన్నను, అనేకమైన అవయములు కలిగి ఉన్నావు, ఎలాగూ శరీరం యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నాయో, ఒక్క శరీరంగానే ఉన్నాయో, అలాగే క్రీస్తు ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క మొదటగా ఈ యొక్క కృపావరముల గురించి మాట్లాడుతూ పౌలు గారు అది ఆ యొక్క కృపావరములు ఎవరికి ఇవ్వబడ్డావి, అవి ఎందువరకు ఇవ్వబడ్డావి, ఎప్పుడు ఇవ్వబడ్డావి అనే విషయాన్ని చెప్తూ అది అందరికీ ఇవ్వబడలేదు. అందరూ బోధకులు కావద్దు, అందరూ అక్కడ మనం చూసుకున్నట్లయితే అందరూ అద్భుతాలను చేయువారా, అందరూ స్వస్థత పరుచు కృపావరములు గలవారా అని మనము చూసుకుంటా ఉంటాం. కాబట్టి ప్రియమైన సంఘమా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొరింథీ సంఘానికి అపోస్తలైన పౌలు గారు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాడు. ఎలాగైతే ఈ యొక్క కృపావరముల గురించి, ఈ యొక్క ఏమంటారు సూపర్ న్యాచురల్ పవర్స్, వాళ్ళు భాషలు మాట్లాడటం కానివ్వండి, సో కొంతమందికి కొంతమంది స్వస్థపరిచే వరములు కానివ్వండి, కొంతమంది ట్రాన్స్లేషన్ చేసే కృపావరం కానివ్వండి, సో ఇవన్నీ మనము చూసుకుంటూ వాళ్ళకి కొరింత సంఘానికి చెప్పదలుచుకున్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పౌలు గారు వాక్యంలో పౌలు గారు చెబుతూ ఈ యొక్క వాక్యంలో ఆత్మీయమైన కృపావరములు, ఈ యొక్క కృపావరములను ఎవరికి ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ కృపావరములు నానా విధములు అయినప్పటికీ కూడా ఆత్మ ఒక్కటే. కాబట్టి దేవుడు అదే ఆత్మను మన అందరికి కూడా ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సంఘమా దేవుని బిడ్డలారా, క్రైస్తవులమైన మనము క్రీస్తులో మనము అంటుకట్టబడి క్రీస్తులో మనము జీవించాలి అంటే దేవుళ్ళు మనము అంటుకట్టబడి దేవుళ్ళు మనము నమ్మకంగా ఉండాలి. ఎలాగైతే అవయములన్నీ కూడా ఒకదానికి ఒకటి సహకరించుకుంటారు. ఒక కన్ను నేను చూస్తాను, నేను చూడటం మాత్రం నా పని, మిగతా పని నాది కాదు, కాబట్టి నేను ఈ యొక్క శరీరంలో భాగాన్ని కాదు అంటే అవ్వదు. శరీరం అంతా కన్ను అయితే వాసన చూచితే ఎక్కడ? కాబట్టి అందుకే పౌలు గారు చక్కగా చెప్తారు. కాగా ఒక 26 వచనంలో, కాగా ఒక అవయము శ్రమపడినప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమపడను, ఒక అవయము ఘనత పొందినప్పుడు అవయములన్నీ దానితో కూడా సంతోషించును. కాబట్టి మనము అవయములై ఉన్నాము. క్రీస్తు సంఘములో క్రైస్తవులమైన మనము క్రీస్తు సంఘంలో ఆయన నిర్మించిన సంఘంలో, ఆయన స్థాపించిన సంఘంలో, ఆయన యొక్క స్థాపించిన సంఘంలో బాప్తిసం పొందిన మనము, సహోదరి సోదరులమైన మనము ఆయన యొక్క శరీరానికి మనము అవయములై ఉన్నాము. కాబట్టి ఎలాగూ అయితే ఒక అవయము శ్రమపడినప్పుడు అవయములన్నీ కూడా దాంతో కూడా శ్రమ పడతాయి. కాబట్టి మనం కూడా మన యొక్క సోదరులు కానీ, తోటి సంఘ సభ్యుడు కానీ, ఎవరైనా కూడా సరే మనం శ్రమ పడినప్పుడు ఆయన శ్రమలో మనము పాల్పంపులు పొందుకోవాలి. అలాగ చేస్తేనే మనము దేవుళ్ళు మనము ఎదిగే వరంగా ఉంటాము. ఎలాగైతే ఒక అవయములన్నీ ఘనత వచ్చినప్పుడు మిగతా అన్నీ కూడా సంతోషిస్తాయి, మనం కూడా మన యొక్క సంఘాల్లో కూడా ఎవరైనా ఘనత వచ్చితే మనమందరికి కూడా ఆ యొక్క సంతోషంలో పాల్పంపులు పొందాలి. కాబట్టి ప్రియమైన సంఘం ఆ దేవుని బిడ్డలారా, ఇలాగూ మనము ఐక్యత కలిగి ఉంటే దేవునిలో మనము ఎదగవచ్చు. కాబట్టి ఈ యొక్క ఐక్యత అనేది మనము మూడు విధాలుగా మనం చూసుకోవచ్చు. మొదటిది డైవర్సిటీ అనగా వైవిధ్యం, తర్వాత హ్యూమిలిటీ అనగా విధేయత, అలాగే యాక్ట్ ఆఫ్ సర్వీస్. అలాగే మనం చూసుకున్నట్లయితే మనము దేవుని యొక్క సేవాభావం కలిగి మనము ఉండాలి. కాబట్టి ప్రియమైన సంఘం మా దేవుని బిడ్డలారా, మనము దేవునిలో గనక ఉన్నట్లయితే దేవుడు మనలను ఆశీర్వదించేవారుగా ఉన్నావు. కాబట్టి మనం ఈ మూడు అంశాలు చూసుకొని దేవుని యొక్క వాక్యంలో మనము కొన్ని విషయాలు మనము నేర్చుకున్నాం. సో మై డియర్ గ్రేటెస్ట్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యాజ్ వీ హావ్ డిస్కస్డ్ దట్ వీ కెన్ అచీవ్ ది యూనిటీ త్రూ త్రీ డిఫరెంట్ వేస్. వన్ ఇస్ త్రూ డైవర్సిటీ, వన్ ఇస్ త్రూ హ్యూమిలిటీ, అండ్ వన్ ఇస్ త్రూ యాక్టివ్ సర్వీస్. సో లెట్స్ రీడ్, లెట్స్ సీ ది ఫస్ట్ థింగ్, యూనిటీ త్రూ డైవర్సిటీ. So let's read John chapter 17. John chapter 17 verse 20, 21 and 22. My prayer is not for them alone. I pray also for these who will believe in me through their message, that all of them may be one Father, just as you in me and I in you. May they also be in us, so that the world may believe that you have sent me. I have given them the glory that you have given me, that may be one as we are one, I in them and you in me, so they may be brought to the complete unity. Then the world will know that you sent me and have loved them even as you have loved me. So here, my dear Ignatius, my dear brothers and sisters, this is for those who are not saved. The only way to see God's and His influence is through the example of Christian believers. Jesus previously indicated that His actions demonstrated He was sent by God. The same is meant to be true for born again believers. So those who sincerely love God will obey God, and that means showing Christian love for other believers. As much as Christians are obligated to rebuke those who teach false things, there is also command to be lovingly unified. So my dear Ignatius, my dear brothers and sisters, here, and if you see, as we see, 1 Corinthians chapter 12, verse 1 to 27, we see one body, many members. So Paul compares the church to a human body, which is having one body and having many members. So this, each member has each function, so different functions for different members. So diversity is not the enemy of unity. So diversity is having different gifts. Diversity is having different ministries. Diversity is having different activities. If you see verse 4 to 6, we can see all these things. For by one Spirit we are all being baptized into one body. Why one body? So here every member is important. Every member is important. So that's why Paul addressed two dangerous attitude here. One is I am not attitude, and second one is you are not attitude. This both can destroy our spiritual life. First thing, I am not attitude. If you see verse 15 to 17, feelings of inferiority. So here the body members say, I am hand. I am only the hand, so I'm not the part of the body. So hand could not say like that. Eyes can't say I am only the eye. I am only able to see. So I am not the part of the body. So This I am not attitude gives the feelings of inferiority. It gives I don't matter, and it also gives I am not needed. So no member is insignificant in God's body. No member is insignificant. And second thing is, you are not attitude. So you are not attitude brings pride and looking down on others and saying, I don't need you. So the church suffers when members are ignored or rejected. So that's why every member is essential in moving the body towards God's purpose. And third thing is, members are joined together by love. If one member suffers, all suffer together. So pain affects the whole body. So honor lifts the whole body. So that's what Jesus said in John chapter 13 verse 34 and 35. By this all will know that you are my disciples if you love for one another. So that's what, my dear Ignatius, unity grows where love flows. Unity grows where love flows. So my dear Ignatius, my dear brothers and sisters, so first thing is, unity we can get through diversity. కాబట్టి ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, దేవుని బిడ్డలారా, మనం చూసుకున్నట్లయితే ఐక్యత అనేది వైవిధ్యం వల్ల మనకి వస్తుంది. ఎలాగైతే మనం చదువుకున్న విధంగా మొదటి కొన్ని రసన పత్రిక 12:1-27 వరకు మనము చూసుకున్నట్లయితే, ఒక శరీరము అనేక అవయవములు ఎలాగ అయితే ఉన్నవో, ఇక్కడ పౌలు గారు సంఘాన్ని ఒక మనిషి అవయములతో పోల్చున్నాడు. కాబట్టి ఒకటే శరీరము వివిధమైన అవయవాలు, అలాగే వివిధమైన ఆ యొక్క అవయవాల పని మనము చూడవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వైవిధ్యం అనేది మనకి శత్రువు కాదు. వైవిధ్యం అనేది శత్రువు, ఐక్యతకి శత్రువు కాదు. ఇక్కడ మనం చూసుకున్నాము నానా రకమైన ఆత్మవరములు మనం చూసుకున్నాము, అలాగే మిగతా విషయాలను చూసుకున్నాం. కానీ ఇవన్నీ కూడా మనము క్రీస్తులో ఉంటేనే మనకి క్రీస్తులో సత్య సంఘంలో ఉంటేనే మనకి అనుగ్రహింపబడతా అనే విషయం మనము తెలుసుకోవాలి. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సంఘ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా మనకి ఇంపార్టెంటే, ముఖ్యమే. అందుకే మనం చూసుకున్నట్లయితే 16:17 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే, నేను చేయను కాదు గనక శరీరంలో దాన్ని కాదని పాదం చెప్పినంత మాత్రాన శరీరంలోనిది కాకపోలేదు. కాబట్టి ఇది ఐఎమ్ నాట్ యాటిట్యూడ్, అంటే నేను కానేరను అనే ఒక యాటిట్యూడ్ అనేది ఉండదు. అలాగే మనకి ఈ యొక్క మనం చూసుకున్నట్లయితే 16:17, మరియు నేను కన్నును కాను కనుక శరీరంలోనిది కాదని చెప్పినంత మాత్రం నా శరీరంలోనిది కాకపోలేదు. శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడ, అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ. కాబట్టి మనము దేవుళ్ళు కనుక ఉన్నట్లయితే దేవుడు మనలను ఆశీర్వదించుకోవరంగా ఉన్నారు. కాబట్టి ప్రియమైన సంఘం ఆ దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా క్రీస్తు ప్రేమ చేత క్రీస్తు అవయవంలో ఏకమై ఉన్నలాగున మనం అందరం కూడా ఎలాగైతే మనం చూసుకున్నట్లయితే 26 కాగా, ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమపడ్డను, ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. కాబట్టి ఎలాగైతే ఒక అవయవము శ్రమపడితే మిగతా అన్ని శ్రమపడతాయో, అలాగే ఒక అవయవము ఘనత వహిస్తే మిగతా అన్ని ఘనత వహిస్తాయో, మనము కూడా సంఘంలో చేర్చబడిన సంఘ సభ్యులమైన మనము కూడా దేవుడిలో ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదించుకోవాలన్నారు. కాబట్టి మనం అందరం కూడా ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత ఎప్పుడు ఉంటుందంటే, ఎప్పుడైతే మనలో ప్రేమాభావాలు ఉన్నప్పుడు, అంటే ఒకరి ఎడలో ఒకరికి మనకు ప్రేమ ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని అభివృద్ధి చేసేవారుగా ఉన్నారు. కాబట్టి ప్రేమైన సంఘం ఆ దేవుని బిడ్డలారా, కాబట్టి మొదటిది వైవిధ్యం వల్ల మనము ఐక్యతను మనము చూసుకునే వాళ్ళని ఉన్నాం. సెకండ్ థింగ్ ఈస్ యూనిటీ త్రూ హ్యూమిలిటీ. Philippians chapter 2 verse 1-4. Therefore, if you have any encouragement from being united with Christ, if any comfort from His love, if any common sharing in the Spirit, if any tenderness and compassion, then make my joy complete by taking like-minded, having the same love, being one in spirit and of one mind. Do nothing out of selfish ambition or vain conceit, rather in humility value others above yourselves, not looking to your own interests, but each of your interests of others, interest of others. So here, my dear Ignatius, my dear brothers and sisters, here, the command here is short and simple. There are several important observations can be made. First, the command is to each believer, all Christians, regardless of maturity or authority, are supposed to treat others with humility and selflessness. Second, the focus is not exclusively towards others. Paul does not say, never look to your own interests. In other words, we are to put the needs of others before our own. But this is, does not mean what we completely avoid caring for our own needs. It's hard to serve other people when your own life, health or concerns are in ruins. Third is, we are each called to help more than just one person. This is not directed as the single others, but all the others. There's a common cultural wisdom, or each person to pay it forward, or each one reach one. So while these things, these sayings have a ring of truth, they do not completely fulfill Paul's teaching in their verse. Believers are called to help others, serving the needs of group of people. In the case of Philippines, this included the congregation that met in house church, then spreading to serve those who did not yet know Christ, and to helping both believers and unbelievers beyond their community as part of fulfilling the Great Commission. So my dear Ignatius, my dear brothers and sisters, so unity through humility, nothing through self-ambition. So that's what Paul wants against pride, competition and self-centeredness. Let nothing be done through selfish ambition or conceit. So my dear Ignatius, my dear brothers and sisters, success in God's kingdom is not who gets ahead of others, but who helps others gets ahead. So my dear Ignatius, my dear brothers and sisters, let's help each others to get ahead, so that we all can reach into his kingdom. And second thing is, esteem others better than yourselves. In lowliness of mindset, let each esteem others better than himself. So the hardest instrument to play is second fiddle, yet unity requires them. So let's focus on me and more focus on we. Less focus on me and more focus on we. So true humility is listens more, serves quietly and seeks God's glory, not applause. కాబట్టి ప్రియమైన ఇగ్నైటెడ్ శ్రోతారా, దేవుని బిడ్డలారా, రెండవది మనము ఈ యొక్క ఐక్యత మనము విధేయత ద్వారా మనము సాధించవచ్చు. వినయము అలాగే విధేయత ద్వారా మనం సాధించవచ్చు. ఫిలిప్పీ రాసిన పత్రిక రెండో అధ్యాయం 1-4 చూసుకుంది. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మీయందు ఏ సావాసమైనను, ఏ దయారసమునైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనసులో ఉన్నట్ల ఏక ప్రేమ కలిగి ఏక భావం కలవారై ఉండి ఒక్కదాని ఎందు మనసించుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతను వృధాతి చేయ చేతనైనను ఏమి చేయక వినయమైన మనసు గలవారై ఒకరికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీరు ప్రతి వాడు తన సొంత కార్యంలో మాత్రమే కాక ఇతరుల కార్యం కూడా చూడవలను. కాబట్టి ప్రియమైన ఇక్కడ శ్రోతలారా, దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ మనం వినయం ద్వారా మనము ఐక్యతను సాధించవచ్చు. ఈ యొక్క వినయాన్ని మనం ఎలాగ చూసుకోవచ్చు అంటే, మనము ప్రతి ఒక్కరము తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతర కార్యములను కూడా మనం పూనుకోవాలి. కాబట్టి మనలో ఉన్న ఆ యొక్క గర్వాన్ని చంపేసుకోవాలి. మనలో ఉన్న హెచ్చింపు స్వభావాన్ని చంపేసుకోవాలి. అలాగ అయితేనే మనము దేవుని యొక్క ప్రేమని ఎప్పుడైతే మన హృదయంలో నింపుకుంటామో దేవుడు మనల్ని ఆశీర్వదించే వరంగా ఉన్నారు. ఎప్పుడైతే దేవుని ప్రేమ మనలో ఉంటుందో మనము ఇతరులకి సాయం చేసే వరంగా మనము ఉంటాము. కాబట్టి అందుకే ప్రేమైన ఇగ్నైటెడ్ శ్రోతలారా, దేవుని బిడ్డలారా, మనము నేను మాత్రమే నా గురించి అని మాత్రమే ఆలోచించకుండా మేము మనము అని సంఘం గురించి కూడా మనం ఆలోచించే వారంగా ఉంటే దేవుడు మనలను దీవించే వారంగా ఉన్నాడు. సో ఫైనల్లీ ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ బై సేయింగ్ మై డియర్ గ్రేటర్స్, యూనిటీ త్రూ యాక్టివ్ సర్వీస్. మాథ్యూ చాప్టర్ 25 వర్స్ 14-30, వీ ఆల్ నో దట్ ద టాలెంట్స్ పారాబుల్. సో దే ఆర్ 3 పర్సన్ అండ్ ఈచ్ వన్ హ్యాస్ గివెన్ డిఫరెంట్ టాలెంట్. సో ఫస్ట్ వన్ హ్యాస్ 1 talent, సెకండ్ వన్ హ్యాస్ 2 talents, అండ్ థర్డ్ వన్ హ్యాస్ 5 talents, అండ్ ఈచ్ వన్ అకార్డింగ్ టు దేర్ ఓన్ ఎబిలిటీ. సో గాడ్ డస్ నాట్ మెజర్స్ అస్ బై హౌ మచ్ వీ హ్యావ్ బట్ బై వాట్ వీ డూ అండ్ వాట్ విత్ వాట్ వీ హ్యావ్. సో ఈచ్ వాస్ రివార్డెడ్ అకార్డింగ్ టు ది డీడ్స్. సో బోత్ ద 5 talent అండ్ 2 talent సర్వెంట్స్ హర్డ్ వెల్ డన్ గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్. Why? They used what God gave them. They worked for the master. And lessons from the 1 talent man is, the problem is he's having the fear and he's lazy and he always choose excuses. He buried his gifts. So that's what my dear Ignatius, as a congregation members, as a church members, do not neglect what God has given you. Fear must not control your destiny. That's what it says in 2 Timothy chapter 1 verse 7. God has not given us the spirit of fear. Unity weakens when members refuse to serve. So my dear leaders, my dear brothers and sisters, through these three, we can achieve unity. So once, like a one body, if we have this unity, we'll definitely can achieve the God's kingdom. కాబట్టి ప్రేమ ఇగ్నైట్ రేడియో శ్రోతల దేవుని బిడ్డలారా, మూడు విషయాలు మనం చూసుకున్నట్లయితే యాక్టివ్ సర్వీస్ అంటే దేవునికి సేవ చేసే విధానంలో మనము యాక్టివ్గా ఉండాలి. కాబట్టి ఇతరులకు సహాయపడే విషయంలో మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 25:14-30 చూసుకున్నట్లయితే మనము ఒక చిన్న ఉపమానం చూడవచ్చు. అక్కడ తలాంతుల ఉపమానం, ఒకరికి 1 talent ఇవ్వబడింది, ఒకరికి 2 talents ఇవ్వబడింది, ఒకటి 5 talents ఇవ్వబడింది. కాబట్టి ఈ యొక్క తలాంతులు ఎవరికి ఎంత ఇచ్చారంటే అది వారి సామర్థ్యం కొలది దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి అక్కడ 2, 5 talents గల వాళ్ళు ఎలా అభివృద్ధి చెందుకున్నారు, వాళ్ళు బలా నమ్మకమైన మంచి దాసులని పేరు తెచ్చుకున్నారు. వాళ్ళు దేవుడు ఇచ్చిన ఆ తలాంతులను ఉపయోగించారు. కాబట్టి ఆఖరి 1 talent వాడు ఏం చేశాడు, భయపడ్డాడు, లేజినెస్ ఉంది, అలాగే సాగులు ఎత్తుక్కున్నాడు, ఏమో అదేమన్ పోతేమని అంటాడేమో. కాబట్టి తన యొక్క తలాంతులు ఏం చేశాడు, గ్రంథ తవ్వి గొంతులో పెట్టాడు. కాబట్టి ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, క్రైస్తవులమైన మనము, క్రీస్తు సంఘంలో సభ్యులమైన మనము, ఈ యొక్క సంఘ సభ్యులమైన మనము కూడా దేవుడు మనకి మన యొక్క తలాంతులు, మన యొక్క సామర్థ్యం కొలది దేవుడు మనకి తలాంతులు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి వాటిని ఈ యొక్క 1 talent వ్యక్తిలాగా మనము భూములు పాతి పెట్టకుండా దేవుడు ఇచ్చిన తలాంతులు మనము అభివృద్ధి చేసుకుందాం. అందుకే భయపడకూడదు మనము. భయం మన యొక్క జీవితాన్ని, భయము మనల్ని భయంతో మనము జీవించకూడదు. ఎందుకంటే అంటారు 2 Timothy రాసిన పత్రిక 1:7-8, దేవుడు పెరిగిగల వారి ఆత్మను మనకి ఇవ్వలేదు. కాబట్టి ప్రియమైన సంఘం, దేవుని బిడ్డలారా, ఇక 3 విషయాల్లో ఉన్నట్లయితే మనము ఐక్యత మీద మనము కలవచ్చు. సో మై డియర్ ఇగ్నైటర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ వుడ్ లైక్ టు సే కంక్లూడ్ బై సేయింగ్ యూనిటీ ఈస్ కంప్లీషడ్ త్రూ డైవర్సిటీ, హ్యూమిలిటీ అండ్ యాక్టివ్ సర్వీస్. సో ఏ యునైటెడ్ చర్చ్ ఈస్ ఎ స్ట్రాంగ్ చర్చ్, ఏ యునైటెడ్ చర్చ్ ఈస్ ఎ లవింగ్ చర్చ్, ఏ యునైటెడ్ చర్చ్ ఈస్ ఎ పవర్ఫుల్ విట్నెస్ టు ద వరల్డ్. సో దట్స్ వాట్ సామ్ చాప్టర్ 133:1-3 సెడ్ బిహోల్డ్ హౌ గుడ్ అండ్ హౌ ప్లెజెంట్ ఇస్ ఇట్ ఫర్ మీ ఫర్ బ్రదర్ అండ్ టు డ్వెల్ టుగెదర్ ఇన్ యూనిటీ. So my dear Ignatius, my dear brothers and sisters, so thank you so much. I hope you have enjoyed the lesson, and until see you in the next Lord's Day. Until then, amen and vandanamulu to you all.